0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. భక్తులారా, స్వీకరించండి మా నమస్కారాలు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభ సందర్భాన మనం వినబోయేది ఎంతో అందమైన పురాణ కథ. అది శ్రీనివాసుడు మరి పద్మావతి దేవి కళ్యాణ కథ. పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించారు. అదే సమయంలో ఆకాశరాజు కుమారైన పద్మావతి దేవి జన్మించారు. అసలు శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి కలుసుకోవడం, వారి మధ్య ఏర్పడిన అనుబంధం, చివరకు జరిగిన వివాహం భక్తులకు ఎంతో ప్రీతికరమైన కథ. వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిందని పురాణాలు చెబుతారు. ఈ కళ్యాణాన్ని స్మరించుకుంటూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతుల కోసం ప్రార్థిస్తారు. అయితే శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారిని. ఆయన కొంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిత్య కళ్యాణోత్సవం గురించి మాట్లాడతారు. అవునండి శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మాతాత్మ్యం మీరు విన్నారు కదా. ఇంతటితో మనం ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం ఓ సంకీర్తనతో.
1: ఓం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయోధ్యాసిత వక్షసం

భక్తులందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. భక్తులు భగవంతునికి సమర్పించవలసినది పువ్వులు, ఆకులు, పళ్ళు మరియు ఇతర తన తినదగినవి కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి, మార్పు చెందేవి. మార్పు చెందనిది ఏదైతే ఉందో అది భగవంతునికి సమర్పించుకోవాలి. అదే మన హృదయం, మనసు. అయితే మనసు నిండుగా కోరికలను నింపుకొని

0: భగవంతునికి అర్పిస్తామంటే అది అంతా సులువుగా కదలదు. మనసు అన్నింటినీ కాల్చివేసిన బూడిద వలె కోరికలు లేకుండా మరియు నిర్లిప్తంగా మారాలి. ఆ విధమైన స్వచ్ఛమైన మనస్సునే దేవుడికి అర్పించాలి. అదే సరైన నివేదనం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అవునండి శ్రోతలారా, వెంకటేశ్వర స్వామి వ్రతం చేసే సమయంలో మనం కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి భక్తితో స్వామివారిని స్మరించుకుందాం. దాంపత్యంలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, మనస్సులో భక్తి ఉండాలి, జీవితంలో ధర్మం ఉండాలి. అయితే ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. హరే శ్రీనివాస. ఎప్పుడైనా శ్రీవారి దివ్య అనుగ్రహం మీ పైన చల్లుతారని ఆశిస్తూ హరే శ్రీనివాస.

అందరికీ నమస్కారం. భక్తి సంగీతంతో మరోసారి మీ ముందుకు వచ్చింది మీ వర్ష. తొలి రాగాలు అనే కార్యక్రమం తీసుకుని ఈరోజు కూడా మన సంగీత ప్రయాణం పూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే అంకితం. ఏడు కొండలపై కొలువై భక్తుల హృదయాల్లో నిత్యం వెలుగుంది వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరించుకుంటూ స్వామివారికి అంకితమైన మధురమైన పాటలను ఆస్వాదిద్దాం. మనసుకు ప్రశాంతతను, హృదయానికి ధైర్యాన్ని, జీవితానికి ఒక ఆశను అందించే గోవింద నామంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

దేవాలయానికి వెళ్ళలేని రోజులు ఉండొచ్చు. పూజ చేయటానికి ఎక్కువ సమయం లేని సందర్భాలు ఉండొచ్చు. కానీ భగవంతుణ్ణి స్మరించడానికి ప్రత్యేకమైన సమయం, ప్రదేశం అవసరం లేదు. మనసులో ఒకసారి గోవింద అని పలికినా చాలు. మన ఆలోచనలు కాసేపు ఆ దివ్యనామం వైపు మళ్ళుతాయి.

పూజలు భగవంతుడికి మనం సమర్పించేది కేవలం వస్తువులు కాదు, మనసులోని బాధలు సమర్పిద్దాం, మన భయాలను సమర్పిద్దాం, మన ఆందోళనలను సమర్పిద్దాం. స్వామి, నన్ను నీవే నడిపించు అని చెప్పగలిగే స్థితి వచ్చినప్పుడు మనసుకు ఒక ప్రత్యేకమైన తేలిక కలుగుతుంది.

తల్లిదండ్రుల ప్రార్థనలో పిల్లల కోసం ఉండే స్థానం ప్రత్యేకమైనది. వారి ఆరోగ్యం, వారి ఆనందం, వారి భవిష్యత్తు, వారి మంచి మార్గం, ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల హృదయం భగవంతుణ్ణి ఆశ్రయిస్తుంది. ఈరోజు ప్రతి తల్లిదండ్రుల మనసులోని ఆ మౌన

తిరుమల యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది ఒక భక్తి అనుభూతి. కొండ ఎక్కే ప్రతి అడుగు, వినిపించే ప్రతి గోవింద నామం, దర్శనం కోసం ఎదురు చూసే ప్రతి క్షణం, అన్నీ స్వామివారి వైపు తీసుకెళ్లే ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగాలే. ఆ దివ్యమైన తిరుమల వాతావరణాన్ని మనసులో ఊహించుకుంటూ మరో మధురమైన సంకీర్తనాన్ని ఆస్వాదిద్దాం.

స్వామివారి దర్శనం కోసం ఎన్నో గంటలు వేచి చూసిన ఆ ఒక్క క్షణం వచ్చినప్పుడు మనసు నిండిపోతుంది. కళ్ళ ముందు స్వామివారి దివ్య మంగళ రూపం కనిపించేటప్పుడు మనసులో ఒక్క మాట మాత్రమే మిగులుతుంది, స్వామి మీ దయ నాకు చాలు. అలాంటి దర్శనానుభూతిని గుర్తు చేసుకుంటూ

భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు, మనకు కనిపించని దారిలో కూడా భగవంతుడు మనలో ఉన్నాడనే విశ్వాసం. కొన్ని సమాధానాలు వెంటనే రాకపోవచ్చు, కొన్ని ప్రార్థనలకు సమయం పట్టవచ్చు. అయినా విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడమే నిజమైన భక్తి.

ఉదయవేళలో నిశ్శబ్దం, పూజామందిరంలో వెలిగే దీపం, మృదువుగా వినిపించే ఘంటానందం, స్వామివారి చిత్రపటం ముందు ఉంచే పుష్పాలు, ఇలాంటి వాతావరణంలో శ్రీనివాసుని నామస్మరణ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.

మన జీవితంలో మనం కోరుకున్నది ప్రతి విషయం లభించకపోయినా మనకు లభించిన దాన్ని గుర్తించి కృతజ్ఞతతో ఉండడం చాలా గొప్ప విషయం. మన ఇంటి ఆనందం, మన కుటుంబం, మన ఆరోగ్యం, మనకు లభించిన ప్రతి చిన్న సంతోషం ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంగా భావిద్దాం.

0: మనసు కలత చెందినప్పుడు, మాటలు దొరకనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, కళ్ళను మూసుకుని ఒకసారి గోవింద శ్రీనివాస అని పలకండి. సమస్య వెంటనే మాయమవుతుందని కాదు, కానీ ఆ సమస్యను ఎదుర్కొనే మనసు కొంత ధైర్యం లభించవచ్చు.
1: శ్రీమద్వేంద్రనాయకస్య నిత్యషోడశోపచారః.

మన జీవితంలో మనం నియంత్రించలేని ఎన్నో విషయాలున్నాయి. అటువంటి సందర్భాల్లో నేను చేయగలిగినది చేస్తాను, మిగిలినదంతా స్వామివారి చిత్తం అని భావించడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మన ప్రార్థన ఒక్కటి, శ్రీనివాస స్వామి మా కుటుంబాన్ని కాపాడండి, మాకు మంచి బుద్ధిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, మీ నామాన్ని ఎల్లప్పుడూ స్మరించే భాగ్యాన్ని ఇవ్వండి.

श्री वेंकटेश्वर स्वामीवारी नाम संकीर्तन तो सागिन ई प्रत्येक तोली रागालु कार्यक्रमानी इंतटी तोने मुगिस्तुन्नामु मनसारा पलिके प्रति श्रीनिवास मनकु भक्तिनी गुर्तु चेयाली प्रति उदयं स्वामीवारी आशीस्सुलतो प्रारंभं कावाली प्रति सायंत्रं कृतज्ञतातो मुगियाली मीकु మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్కారములు, శుభదినము.